0: రోడ్లు సెకండ్ సెవెన్
1: టైం లీవ్
0: డోనాల్డ్
1: అక్కడ డోనాల్డ్ టాక్
0: Gideon, Carlos, over a mangi inside the second, seventh thread, the back rope thread. Thanks all. Good night, Leo.